0: స్వయం అవతల తీన అశుద్ధ బల యేసు స్వహస్తక నామేన ఫలయౌ
1: ఇతెలియా మలా మాతి హనా హెలే కెతి లిహా మెలే మా తిలియా.